0: సుభద్రను పెళ్లి దాలే
1: అంతపురకు సుభద్ర చలిగల విచారపట అడిని దీదా
2: అర్జున
1: సోచి వశీకరణ మంత్ర ధుని నైతిలా అర్జునకు ఉపరి ఫింగి దాలా అర్జున సోచి పలంక ఉపరి
2: నిశ్చిత
1: సోచంతి సుభద్ర ఠియా హోచంతి ବଶୀକରଣ ମନ୍ତ୍ର ପାଇଛି କି ଅର୍ଜୁନଙ୍କ ଉପରେ ପଡିଛି ଲୋମକେ କାଣ୍ଡେ କାଣ୍ଡେ ବିନ୍ଧିଲା ଫୁଲ ସର ଜେଣି କି ଚାହିଁଲା ଦିଶିଲା ନାଗରିଆ କାମସ୍ୱରେ ବାୟା ହେଇଗଲା ଅର୍ଜୁନ ତେଣୁ ଚାରିଆଡକୁ ଚାହିଁଲା ଦେଖା ହେଲା ସୁଭଦ୍ରା ପରି ତଳକୁ ଚାହିଁଥିଲା ସୁଭଦ୍ରା ବସିଛି ଯେତେବେଳେ ପଲଙ୍କ ଉପରୁ ଅର୍ଜୁନ ଉଠିଯାଏ ସୁଭଦ୍ରାଙ୍କ ପାଶକୁ